0: అనక మీ కెస్పియన్ కార్డు హురస్కోంగ్ ఎమ్మిహునగా గెనివే కజకిస్తాన్ ఉన్నా, తుర్క్మానిస్తాన్ ఉన్నా, అజర్బైజాన్, ఆమీనియాయ, రష్యాయ మితంతరుగా గెనివే ముదల మిచ్చి అనెక్కోళం వాగుతకి ఈరానకి మిదన్నే ఈరాన్ గేహా ఇచ్చిసకి కొమ్మె గొతక వీస్ కొమ్మె సొరక బేరు నుకురవే నువ్వు దాని అమెరికాకి హురిహా ఇచ్చి కొంట్రోల్ నుకురవే ఏమా దైతక కురిమతి వీఎస్ ఈరాన్ ఇది జహేవరే నువ్వు అని దేనక ఈరాన్కి తెలా ఆ గేహా మీచిసకి హగిగత బదారు మీ అనే మీ మీ అనే ఏం మగుతావే సెబు గిందేవేని అవును మిదన్నే ఎగ్గో మగు తనకుడా దత్తకి దిమావాని మిహార్ బేరు నుకురావారక బేరు మీరు నుకురవేని దెంగతి కాబోతకి కాబోతి దెన్నే అమెల్ దెంగుఫద్దావేమి అన్నకి ఇంకేతం అనక మీ రష్యా చైనా కా గౌంత విస్మృతి ఏమి ఉన్నా కొరియం ఎత్తనుగా ఏమి ఉన్నా ఫహం ఫ్యాసా దక్కా గొత్త వేసి లోన్ తవ్వేసి దేని ఏమి దాన్ని ఏ కురిమోగా కొరియం ఎత్తనుకు తేహోళి ఆడా పేకురాని ఫ్యాసా ఏమి మిహారు ఏ ఇతంత హిస్సరకంగా వగుతి ఫ్యాదాతకి నూనె వగుతి గెల్లుంత కీరాన్ అది మనసు దాయమి గుతిగ్గ ఏ హల్లు హోదా అని ఈరాన్ దోసుకోడికి తెరే హల్లు హోదా అని దీని అనక అమెరికా యొక్క ఎతంతం రిపోర్ట్తో గుణాగతం విద్య హిసోరుకు మాగిన దొక్కును గెంగుళవే ఏతం అమెరికా దక్క రంగుడు వాకేను ఏం పురుషరుకురం దక్కవా ఏ హిసోరుకురం అమెరికా వరబుడు హరదెక్కురం విద్య రంగుడు మహిం దోడు మహింగాదు హిసోరుకు కురివి దాని ఏ హరదు కురుమకి అమెరికా యొక్క దామిక కురివేన కమెన్నో ఏ బొడు సింగా కండెంగ్ అరబిక్ కండకి ఏతో అనక హిసోరుకుల సరహద్దుకి ఇవరబ్బీయ సరహద్దు ఫణర్ వరక విసక బోటు బేను కురం చేయకొమ్మి అబద్ అబద్దు ఎచ్చి మిజేని పెట్రోల్ కురం ఇతం ఇతను దువ్వం కాకతో హరదు దేని దేనక ఈరాను మిసాలకు బోట్ తక్క పెట్రోల్ అలా ఇచ్చిస్తా హమలా దీఫ్యకి తో హాని గల్ఫకు ఇచ్చిన ఈరాన్ ఎత్తి హుర్ముజ్ కంట్రోల్ హిసోర్ కొఫ్ ఏమ ఏ హుర్ముజ్ కంట్రోల్ హిసోర్ కుర్మకి ఈరాన్ అతగో వరపుడు హత్యారింగి హౌదు అమెరికా తెరేం వేసే ఉండే హుర్ముజ్ కంట్రోల్ ఎక్కి ఈరాన్ లిఫావ నీకులి బారకవరు నూనె నీకులి హత్యార కూర వరకు తెచ్చికి ఈరాన్ మిహారు అతి ఏమి హిసోర్ నగాఫియ్య అమెరికా హిసోర్ నగాఫియ్య మీకు హిసోర్ నగాగుతాం ఇకమకు ఈరాను ఏ కంట్రోలింగ్ ఫీ నగాని ఇంకేదో మిహారస్ ఫీనగా హెచ్చి దూకురే గౌమతో ఒకే ఒకే మామల కొరి మీ దగ్గర జపాన్స్ మామలా కొఫీ మీ అనే మీ దక్కుణ కొరియా మామలా కొఫీ ఇండోనేషియా మామలా కొఫీ ఇరానా కొగ్గ ఏ గౌమతో ఫ్యాసా దీగంగా ఏమా ఇరానా తేవును విక్కిస్ ఇరానంగా వెళ్ళిపోయి కొమ్మెసరకం ఆమదని ఇక దండం కూరి వెళ్ళిపోయే వరకు వెళ్ళిపోయిన ఎక్కి ఇంకేదో ఇక తేవస్ కొమ్మెసరక విక్కి ఏమా ఇరాన్ ఇది జస్సుమకి గాయనక అహం గాయనక ముస్తాయిల్ కరే
1: జవాదోరబడా శుక్రియా మీదుగా మాలోగుడే హిస్సా కొరవి మాల మాత ఉమ్మీదు కురణి తిబేఫున అమెరికాయ అనులా గల్ఫ్కి అమనా బెహే ఆ నిజాం ఖాయం కురుం మీ మౌలు ఆ గుడేగుతం వర ముహిము బేణు తెరి మౌలు మాతకెళ్ళి బుణుకమ ప్రోగ్రామ్ బెల్లవి అదే అడ్వసే హురిహా బెఫ్న శుకురు ధన్యవాద్ వరం ఉఫావరి వగుతుకుల కేదం వకేలం అస్సలాం అలైకుం.

0: Payola Cali. అస్సలాము అలైకుం. ఫజర్ తరీఖ్ మిస్సిస్ లాయాకుం బద్దల్ కురని అలీ అబ్దో మీ కీరిత్ కుర్వాను గవారి దిఫావా ఫన్సవిస్ రసూల్ బేకలు గే రిసాలెత్తక ఏ రిసాలెత్తక ఉరదును ఫరాయత్తక మాయ్ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఫణుబోయ్ కోఫాయా అజాబు గే వాహకయా అది ఏ రిసాలత్ కబూల్ కో ఏ రసూలున్న ఈమామి ఫరాయత్తక లిఫావా మత్వేరి నియమత్తహు గే వాహక గెనస్తే సిల్సిలాయ్ మీ సిల్సిలాగా కీరిత్ కుర్వాన్ గవారి దిఫావా ఎకేకి ఇబ్రత్ తెరి వాహకతక విస్ బలం దాన
1: మికమా బెహేగతం వాహకుల్ దెక్కి మట్టుక వడావి తిబ్బే దీని ఇల్మరింగే దితిం హజర్ బేఫ్లం ఎం ఫుర్తమ అల్స్తాజ్ మూసా అన్వర్ అషేఖ్ అబ్దు అజీజ్ హుసేన్ అషేఖ్ అబ్దు జమీల్ అది అషేఖ్ అలీ షరీఫ్ తివరియా బేఫుల్ నవెస్ మీ ప్రోగ్రామ్ ఫరాత్ మరహబాదన్ అయ్యే ప్రోగ్రామ్ ఫుర్తమ మీ గెనిస్తేని రాజ్యేగ మషూర్ ఇల్మరికం గవి అల్ మర్హూమ్ అబ్దు జలాల్దీన్ ఎక్లు అలబాఫా సీరతు రంహారు తంకుళే